0: పంజి రాగాడు
1: Everybody from far away. Good night, Roger.
0: Hola.
1: Old city before.